సగణేశ్వర వేలయుధ నిరంతరం నింతిరు నామం చుల్వా నిరంతరం నింతిరు నామం చుల్వా వరం దరి గేంగల్ కన్ తంబురానే వరం దరి గేంగ తంబురానే వరం పరమాం పరి వేదనగల్ వరం పరమాం పరి వేదనగల్ పరిహరి చెన్ పరమి చాసును పరిహరి చెన్ పరమి చాసును వట్టత్తిలొడుత్తి కలి కొట్టి తడయం కుట్టిగలాట్టత్తిలొడుత్తొమ్ముగడాసిచ్చేనం వట్టత్తిలొడుత్తి కలి కొట్టి తడయం కుట్టిగలాట్టత్తిలొడుత్తొమ్ముగడాసిచ్చేనం ఒట్టుమ్మడి కూడాదుడ వాడాదడి కూడాదడి ఒట్టుమ్మడి కూడాదుడ వాడాదడి కూడాదడు ఎట్టన్నరు మట్టిన్నిడయా కీడేనం చెట్టన్నరు మట్టిన్నిడ